పాత్రలతో ఉపాదేశాను. నిన్న పాత్రలతో కొలిగే తిగాలు అవి ఎంతో జనం మన్ను తిందుపోతుంది ఎంకులా తెరేవు. నన్ను వంజి అచ్చర పాత్ర జాగ్రత్త నిన్న తన కడుపునే ఏర్పడుతుంది.

0: బొక్కడ వండిని.
1: నిన్నీ పన్ని బొక్కడనా?
0: బొక్కించినానికి బోడిగేనా?
1: బొక్క బోడిగే ఉందే పక్కున కూరదాటే కొంగర్ కూలి కొమ్మె మంజి పువ్వులు కన్ను
0: పోయి.

0: నిఖులు నిఖుల ఇళ్ళతో జోకులు పాలేన బాయికి మన్ను పారు సంతేగ కొనదు పేరు వెంజన మార్దు దుడ్డు మల్పర బిదార్దరా బగాండ ప్రతియొంది సత్తుకుల సరి అయినా సుంక కొడుతు పోలే
1: ముందు ఎంచిన
0: ఉప్పుని
1: సాధుడు పోపా
0: కొత్తాడు కొత్తాడు.

0: నిన్నే ఇవన్నీ బొక్కడేనా?
1: బొక్కించినా నీకు పోడిగానా?
0: బొక్క పోడిగా ఉందే
1: పోయారు నమకు
0: పొడుతు
1: కడేసింది పోనగానే పంచే.

0: ఉన్నారు.
1: నీకు ఆటల గొత్తాం టికెట్నయ్యా, ఎంకలే మాత్రం సంతకు పోవాల.
2: ఓ ఇందిట్ట సంతే అత్త,
1: సంతే ఈ ఈ సంతే ఈ సంతే ఈ సంతే.
0: అవునా, ఇక సంతకు పోకుని
1: బిడ్డ, నీకు ఆటల గొత్తిచ్చా, సంతకు పోదు. పేరు అలా కొంచెం మాట మారియరే.
0: ఓహో,

0: నికులు నికులన ఇళ్ళ జోకులు పాలేసిన బాయికి మన్ను పారు సంతేకు కొనదు పేరు వెన్న మారు దుడ్డు మల్పర బిదార్దరా ఒక ఆట ప్రతి ఎంది సత్తుకుల సరి అయిన సింక కొడుతూ పోలే
1: ముందు ఎంచిన పొసకేరా మాకిట్నాయి కన్ను మలేదు పాతేరు ఎగ్గులు మాతాయి కాసుకూజ దాన్ని సుంకద దుడ్డుడు నమ్మ కొలిదిన సంకలను కట్టావా
2: అవుదాయే
1: అవు నిన్న ఇల్ల ఒక సాల కట్టావా
0: ఒట్టుడు ఊరును ఎడ్డె మల్ప
2: ఎడ్డె మల్పగా నాలుగు దుడ్డుప్పున ఎంటూ ఆయన కన్ను కంతును తోచుడు
0: ఆ దుడ్డు ఊర్దెడ్డకు వంతికి ఆవడు బేగ కొర్లే నిజిందాండ నిక్లని ఈ సాదిరే పోయరబుటాయే
1: ఇంగ్లీ గుండు ఉంచి సాదే ఉప్పుని ఇప్పుడు బేగ సాదుడే పోపా
0: వద్దాడు వద్ద